పచత్తర రావడ కుమ్మకడ హనుమన్ తత్వభావతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలో నిస్కి జా మంటి జా ట్యాక్కై టేక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడ లేత్ర వైస్ దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి శరణం.